0: రంగా ఉదయ్ దేశ్ మీరు ఎవరెస్ట్
1: మధ్యపశ్చిమ ట్రాంక్ చెక్ यति बेला बेलुकीको 5 बजेको छ।